0: గారే గారే
1: ఏ తరబడది
0: గారే గారే
1: ఏ సూరబడల
0: గారే గారే
1: ఏ అమ్మక బట్టవా
0: గారే గారే
1: ఏ సూరకి తరది ఏ సూర్ ఎన్నాయా అదో
0: ఎక్క చతుర నార అమ్మ చోడగలదే ఎక్క చతుర నార అమ్మ పక్కన కరక గదే
2: మేదే మన్నుకే

0: అయ్యో గోడే తెరి, అయ్యో గోడే తెరి, అయ్యో గోడే తెరి, గోడా బోల్లా యా చతుర బోల్లా గా
1: ఎక చతుర నార కరకె సింగార ఎక చతుర నార బడి హోషియార మేరే మన కే ద్వార యే ఘుసత జాత అప్నే హి జాల మే ఫసత జాత హమ మరత